శ్రీరామ్లలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయీనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యన్కి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీ రామజన్మభూమికి, శ్రీ కృష్ణజన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి ప్రాతశ్రీ.